0: श्रोताओं, अभी आप निकोबारी कार्यक्रम सुन रहे थे। आकाशवाणी का ये श्री विजयपुरम केंद्र है। दोपहर के 12 बजे हैं। अब प्रस्तुत है तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్పై ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం నుంచి నేటి ప్రసారం ప్రారంభం.

ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారాన్ని ప్రియమైన శ్రోతలకు నమస్కారాలతో మీ ముందుకు తెస్తున్నవారు మేడసాని శ్రీనివాసులు.

శ్రీ పరాభవ నామ సంవత్సరం, శ్రావణమాసం, బహుళపక్షం, అమావాస్య, సెప్టెంబర్ నెల 11వ తేదీ, ఈరోజు శుక్రవారం.

నేటి కార్యక్రమంలో భాగంగా బాలల కార్యక్రమంలో కొన్ని తెలుసుకోవలసిన విషయాలు, తదుపరి ఇంకా కొన్ని పాటలు వినొచ్చు.

కార్యక్రమానికి ముందుగా వినండి ఒక వేమన సూక్తి. చెమట కారునట్లు శ్రమయించి దేహంబు గడన చేసి కూడు కుడవవలయు తల్లి తండ్రి సొమ్ము తాతింటిది కాదు కదా విశ్వధాభిరామ వెనురవేమ. మనిషి బాల్యమంతా ఆటపాటలతో హాయిగా గడిచిపోతుంది. ఆ తర్వాత విద్యా వికాసాల వలయం ఉండనే ఉంటుంది. ఈ దశ దాటి సంపాదన సంపాదించవలసిన దశకు చేరుకున్నప్పుడు చేయవలసిన కృషిని చక్కగా వివరించాడు. ముఖ్యంగా కార్మికులలోనూ కర్షకులలోనూ సోమరులు తయారైతే వారికి చెమట కార్చడమే వల్ల కాకపోతే తల్లి తండ్రి సంపాదనే ఆధారమవుతుంది. అలా స్వయం కృషిని మర్చిపోయి పరాధారులై బ్రతకడం నీచమని హెచ్చరించాడు. తరతరాలకు సంపాద అంటే వాటికి సరిపడ్డ సంపదను సంపాదించాలనే ఆశ మనిషి విచక్షణను నాశనం చేస్తుందనేది ఒకటి. అవినీతి విస్తరించిపోయింది. ఏదో రకమైన మార్గములు కోట్లకు కోట్లు కూడబెడుతున్నారు. దీనివల్ల వారికి పుట్టిన బిడ్డలు మాకేంటి, మా తండ్రి సంపాదించి పెట్టాడు, ఎన్ని విలాసాలు అనుభవించినా తరగదు అని ధీమాగా కావలసిన భోగాలన్నీ కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటూ ఉంటారు. అందువల్ల తమ సంపాదించవలసిన విషయం మర్చిపోతారు. దీనికంతా కారణం పెద్దల సంపాదనే. ఎప్పుడో ఒకసారి కాలం అనుకూలమై అవినీతి బట్టబయలైపోతే న్యాయపు హోరులు ఆస్తిపాస్తులన్నీ కొట్టుకుపోతాయి. అప్పుడు సామాన్యులుగా మిగిలిపోతారు. ఆ సమయంలో సంపాదించాలంటే చేతకాదు, తినడానికి పెద్దల ఆస్తులు ఏమీ ఉండవు, అలవాటు లేని స్వయం కృషి అప్పుడు ఎదురుగా నిలబడి విక్రిస్తుంది. అందుకని పెద్దల మీద ఆధారపడకుండా సొంత కృషితో

చెమటోడ్చి సంపాదిస్తే డబ్బు విలువనేది తెలుస్తుంది. దుర అలవాట్ల జోలికి పోవడానికి భయం వేస్తుంది. కాబట్టి మనిషి మనిషిగా బ్రతకడానికి స్వయం కృషి ఎంతైనా అవసరం. ఆనాడే వీమన సూచించాడు. అందుకే మనిషి తన బాధ్యతను గుర్తించి కర్తవ్యాన్ని అర్థం చేసుకుని జీవనాన్ని ఏర్పరచుకోవడానికి తానే కారణం కావాలి, కానీ ఎప్పుడూ ఇతరుల మీద ఆధారపడకూడదు అనేది భావనకు ఉదాహరణ. ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యార్థం. మీరిప్పుడు సూక్తి విన్నారు కదా, ఇప్పుడు వినండి అంతర్దీపబోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి బొంబక రేపుదయం 6 గంటలకు రంగత్కై స్వరాజదీపం లాంగనని మీదుగా బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్లో బయలుదేరి వెళ్లిన మార్గంలోనే శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి జాలీబాయ్ రేపుదయం 6:15కు సహీద్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30కు సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణిలక్ష్మి రేపుదయం 6:15కు స్వరాజదీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45కు స్వరాజదీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి కమోటా రేపుదయం 7 గంటలకు రంగత్కై సహీద్ ద్వీపం స్వరాజ్ ద్వీపం స్ట్రైట్ ఐలాండ్ కదంతల లాంగ్ ఐలాండ్ మీదుగా బయలుదేరి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు రంగత్లో బయలుదేరి వెళ్లిన మార్గంలోనే శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 11 గంటలకు సహీద్ ద్వీపానికి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 1 గంటకు స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2:30కు స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణిచంగ రేపు ఉదయం 11:30కు స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు సహీద్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 3:30కు సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి జాలీబాయ్ రేపు మధ్యాహ్నం 2:30కు సహీద్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు సాయంకాలం 4:30కు సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణిలక్ష్మి రేపు సాయంకాలం 5 గంటలకు స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30కు స్వరాజ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి భారతసీమ రేపు రాత్రి 8 గంటలకు మాయాబందర్ మీదుగా డిగ్లీపూర్కై వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం అంటే మధ్యాహ్నం 2 గంటలకు డిగ్లీపూర్లో బయలుదేరి మాయాబందర్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి కాళీఘట్ రేపు ఉదయం 7 గంటలకు లిటిల్ అండమాన్ మీదుగా కార్నికోబార్కై బయలుదేరి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు సాయంకాలం 4 గంటలకు కార్నికోబార్లో బయలుదేరి లిటిల్ అండమాన్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్దీపబోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు. ఇప్పుడు వినండి ఎంవి స్వరాజ్ దీపం వాడ రేపు ఉదయం 10 గంటలకు చెన్నైకై హైడ్రో జెట్ నుంచి బయలుదేరి వెళ్తుంది. కాబట్టి ప్రయాణికులు ఈ యొక్క వెళ్ళడానికి అందరూ కూడా సమాయత్తం కావాలని తెలియపరుస్తుంది రేపు ఉదయం 10 గంటలకు. ఇప్పుడు వినండి వాతావరణ సూచనలు. అండమాన్ నికోబార్ దీవుల్లో రాబో 7 రోజులు ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉందని, అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు సూచనలు పెద్దగా ఏమీ లేనప్పటికీ మత్స్యకారులకు మాత్రం సూచించడం జరిగింది. ఏమనగా సముద్రంలో అలలు కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటి తాకిడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లాలంటే ముందుగా వాతావరణ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలనేది వాతావరణ శాఖ తెలియపరుస్తుంది. మీరింతవరకు వాతావరణ సూచనలు విన్నారు.

0: విజయపురం బ్రాడ్కాస్టింగ్ అసిస్టెంట్ల ఎంపిక కోసం ఒక ఎంపిక పరీక్షను నిర్వహించనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులై ఉండాలి. దాంతోపాటు హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం మరియు కంప్యూటర్ పరిజ్ఞానము కలిగి ఉండటం ఆవశ్యకం. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 31/8/2026 నాటికి 40 సంవత్సరాల వయస్సు మించకూడదు. పైన పేర్కొన్న అర్హతలు కలిగి ఉండి శ్రీ విజయపురం మున్సిపల్ పరిధిలో నివసిస్తున్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారంను ఆకాశవాణి శ్రీ విజయపురం యొక్క డ్యూటీ రూమ్ నుంచి పొందవచ్చు. భర్తీ చేసిన దరఖాస్తును ఆకాశవాణి శ్రీ విజయపురం కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 5/10/2026. బ్రాడ్కాస్టింగ్ అసిస్టెంట్లుగా ఎంపిక కావడం అనేది భవిష్యత్తులో శాశ్వత రెగ్యులర్ ఉద్యోగానికి ఎటువంటి హక్కును కల్పించదు. ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఆకాశవాణి శ్రీ విజయపురం కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. గమనిక విన్నారు కదా?
1: ద్వీపం, మీ కథ, మీ గర్వం. అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల మాయాజాలాన్ని, సౌందర్యాన్ని మరియు ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయగల కథ మీ వద్ద ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందిస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ కథను ప్రదర్శించడానికి ఇదే మీకు సువర్ణావకాశం. మీ కెమెరా కటకం ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవులలోని ఉత్తమమైన వాటిని బంధించండి. దాని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సాంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. మీరు చేయాల్సిందల్లా 1-3 నిమిషాల నిడివి గల వీడియోను రూపొందించి మీ దీవి కథను ప్రపంచానికి చెప్పటమే. అవును, గెలుచుకోవడానికి అద్భుతమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయి 50,000 రూపాయలు, రాష్ట్ర స్థాయి 2,00,000 రూపాయలు మరియు జాతీయ స్థాయిలో ఏకంగా 5,00,000 రూపాయలు. ఇంకెందుకు ఆలస్యం? వేవ్స్ యాప్లో నమోదు చేసుకోండి. మై వేవ్స్ను తెరచి ప్రోగ్రాముకు వెళ్ళి మీ దరఖాస్తును సమర్పించండి. వీడియో సమర్పణలు 31/8/2026 వరకు స్వీకరించబడతాయి. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, మీ కెమెరాను పట్టుకోండి, మీ ప్రతిభను ప్రదర్శించండి మరియు మీ కథను ప్రకాశింపజేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా, మీ కథ, భారతదేశ వేదిక. మీ ద్వీపం, మీ కథ, మన గర్వం. ఇప్పుడే పాల్గొని లక్షలాది మందికి స్ఫూర్తినివ్వండి.
2: India's greatest treasures are not just its monuments, they are its people, culture and untold stories. The Ministry of Information and Broadcasting through Prasar Bharati proudly presents Gems of India, a national initiative inviting creators to showcase the unique identity of their districts. Whether it's culture, heritage, tourism, festivals, cuisine, handicrafts, local heroes or hidden destinations, your story matters. Create a 1-3 minute video, reel, documentary, podcast or vlog and upload it on the MyWaves platform. Entries will be judged on authenticity, creativity, storytelling, technical quality and community impact. Exciting prizes await. 50,000 rupees at the district level, 2 lakh rupees at the UT level and 5 lakh rupees at the national level. Celebrate your roots. Inspire the nation. Gems of India. Because every district has a story worth telling.
0: ఈరోజు ఆచార్య వినోబా భావే గారి జన్మదినం. ఆయన పేరొందిన వినాయక్ నరహరి భావే 11/11/1895, సెప్టెంబర్ అదేవిధంగా నవంబర్ 15/1982 స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, మహాత్మాగాంధీకి ఆధ్యాత్మిక వారసుడు. వినోబా భావే మహారాష్ట్రలోని గగోదేలో ఆయన జన్మించారు. ఒక చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబం.

0: లో జన్మించాడు. బాల్యంలో ఈయన భగవద్గీత చదివి స్ఫూర్తి పొందాడు. ఈయన మహాత్మాగాంధీతో పాటు భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిగాను 1992లో జైలుకెళ్లాడు. జైల్లో సహా ఖైదీలకు తన మాతృభాషపై మరాఠీలో భగవద్గీతపై కొన్ని ఉపన్యాసాలు కూడా ఆయనిచ్చారు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఈ ఉపన్యాసాలే ఆ తర్వాత అదేవిధంగా టాక్స్ ఆన్ ది గీత అన్న పుస్తకంలో వెలువడ్డాయి. ఈ పుస్తకం దేశ విదేశాల్లో అనేక భాషల్లోకి అనువదించబడింది. వినోబా ఈ ఉపన్యాసాలకు ప్రేరణ మానవాతీతమైన తన ఇతర రచనలు సమసిపోయినా ఈ ఉపన్యాసాల ప్రభావం మాత్రం ఎప్పటికీ ఉండిపోతుందనేది ఆయన నమ్మాడు. భారతదేశంలోని పల్లెల్లో జీవించి సగటు జీవి అనుభవించే కష్టాలకు సమస్యలను అన్వేషించడంలో చాలా కృషిని ఆయన సలిపారు. కొన్నింటికి ఆధ్యాత్మిక ధోరణి సమంజసమని కూడా ఆయన భావించారు. ఈ ధోరణి క్రమేణా సర్వోదయ ఉద్యమానికి దారితీసింది. వినోబా భావేతో మమేకం చెందిన మరొక మహత్తర కార్యక్రమం భూదాన ఉద్యమం. నూతన తరహాలో నడిచిన ఈ భూదాన ఉద్యమం ప్రచారంలో భాగంగా దేశం నలుమూలలో పాదయాత్ర చేశారు ఆయన. వినోబా భావే తన జీవిత చరమాంకం మహారాష్ట్రలోని సోనాబూల్లో నిర్మించుకున్న ఆశ్రమ వాతావరణంలో గడిపాడు. అదేవిధంగా విద్యుత్తు ఉన్న చోట వివాదం, అసూయలు జనిస్తాయని తర్కం లేని అతి గాంధీయవాదముగా వినోబా భావి తన ప్రముఖ సాహితీవేత్త విఎస్ నైఫాల్ విమర్శించాడు. కానీ భారతీయ ఆర్థిక రాజకీయ విధానంతో భాగస్వామ్యం పొందిన నైపాల్ నుంచి ఇటువంటి విమర్శలు రావడం కూడా చాలా విడ్డూరమని కూడా ప్రతి విమర్శలు వచ్చాయి. 1951 ఏప్రిల్లో 18న యాదాద్రి భువనగిరి జిల్లాలో వినోబా భావే పోయచంపల్లి మండలంలోని ప్రవేశించాడు. మొట్టమొదటిసారి భూదాన ఉద్యమం ఇక్కడే నుంచే ఆయన ప్రారంభించబడ్డారు. ప్రతిభ కూడా ఎన్నో పురస్కారాలు కూడా ఆయనకు దొరికాయి. 1958లో వినోబాకు సామాజిక నాయకత్వంపై రామన్ మెగసెస్ పురస్కారం, మొట్టమొదటి స్వీకర్త వినోబా భావే కావడం భారతదేశానికి దక్కిన గౌరవం. 1983లో భారతరత్న బిరుదుని వినోబా భావే మరణానంతరం వెంటనే ఇతనికి బహుకరించారు.
1: హలో, మేం హూ HIV వైరస్. నామ్ తో సునాయి హోగా. మేం ఆప్కా దోస్త్ బన్కర్ ఆప్కే శరీర్ మే ఘుస్కర్ ఆప్కో బీమార్ కర్ సక్తా హూం. మే ఏక్ సాథీ సే దూసరే సాథీ తక్ చార్ ముఖ్య తరీకే సే పహుంచ్ సక్తా హూం. HIV संक्रमित व्यक्ति के साथ बिना कॉन्डम सेक्स करने से, एक ही सुई व सिरिंज का साझा उपयोग करने से, HIV संक्रमित खून चढ़ाने से और HIV संक्रमित माँ से उसके बच्चे को. इसलिए मुझे वो लोग बिल्कुल अच्छे नहीं लगते जो मुझसे दूर रहने के लिए हर बार कॉन्डम का इस्तेमाल करते हैं, नशा करते वक्त सुई व सिरिंज शेयर नहीं करते हैं. और देखो जरा, जब खून चढ़वाने की जरूरत पड़ती है तो मान्यता प्राप्त ब्लड बैंक में चले जाते हैं. और यही नहीं, हर गर्भवती माँ मुझसे दूर रहना चाहती है, तभी तो पहली तिमाही में अपनी HIV जांच कराती है और मुझसे बचने के उपाय करती है. कोई बात नहीं, इन लोगों को अगर मुझसे दूर रहना है तो मैं भी ऐसे लोगों से दूर रहता हूं. तो मैं हूं HIV वायरस. मेरे बारे में जानने के लिए 1097 पर कॉल करके सवाल किया गया.

0: కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం.
1: ఈనాటి కార్యక్రమానికి ముందుగా ప్రార్థన గీతం పాడుతుంది కుమారిటి రాజేశ్వరి
2: తల్లి.

0: కుముజల్కుమునాదువాక్కునన్ సంప్రేతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్సి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా.
1: ఇప్పుడు ఒక పాటను పాడుతామంటున్నారు కుమారి దీప, లోలక్ష్మి, జ్యోతి, భానువతి.

0: ఇప్పుడు ఒక కవిత వినిపిస్తామంటుంది కుమారి హేమలత.
1: అందానికి అందం ఆనందం, ఆనందానికి అందం తృప్తి. అందానికి అందం ఆనందం, ఆనందానికి అందం తృప్తి. నిజానికి అందం అద్దం, అద్దానికి అందం ప్రతిబింబం. నిజానికి అందం అద్దం, అద్దానికి అందం ప్రతిబింబం. మనిషికి అందం వ్యక్తిత్వం, వ్యక్తిత్వానికి అందం నిజాయితీ. మనిషికి అందం వ్యక్తిత్వం, వ్యక్తిత్వానికి అందం నిజాయితీ. అనురాగానికి అందం మనసు, మనసుకు అందం మనస్తత్వం. అనురాగానికి అందం మనసు, మనసుకు అందం మనస్తత్వం. హృదయానికి అందం ప్రేమ, ప్రేమకు అందం నమ్మకం. హృదయానికి అందం ప్రేమ, ప్రేమకు అందం నమ్మకం. చదువుకు అందం ఉద్యోగం, ఉద్యోగానికి అందం నీతి. చదువుకు అందం ఉద్యోగం, ఉద్యోగానికి అందం నీతి. భావానికి అందం మాట, మాటకు అందం పొదుపు. భావానికి అందం మాట, మాటకు అందం పొదుపు. వయస్సుకు అందం ఆకర్షణ, ఆకర్షణకు అందం మనశ్శాంతి. వయస్సుకు అందం ఆకర్షణ, ఆకర్షణకు అందం మనశ్శాంతి. ఆరోగ్యానికి అందం సంతోషం, సంతోషానికి అందం సక్సెస్. ఆరోగ్యానికి అందం సంతోషం, సంతోషానికి అందం సక్సెస్.
0: మరో కవిత వినిపిస్తామంటున్నారు కుమార్ గణేష్.
2: మనుగడే మనిషికి కష్టమైతే మనకెందుకు ఈ మానవ జన్మ? మనుగడే మనిషికి కష్టమైతే మనకెందుకు ఈ మానవ జన్మ? మరవలేని కష్టాలే మనిషికి రాబోయే సుఖాలు, మరవలేని కష్టాలే మనిషికి రాబోయే సుఖాలు. మానవాళి మది మబ్బు చీకటి గది, మానవాళి మది మబ్బు చీకటి గది. కష్టమన్నదే కటికి చీకటైతే దాని ఫలితమే నిండు జాబిలి. కష్టమన్నదే కటికి చీకటైతే దాని ఫలితమే నిండు జాబిలి. ఆప్తకాలం మందు ఆప్తులు లేకపోయినా అలల తాగిడికి చేపలు మరణించినా, ఆప్తకాలం మందు ఆప్తులు లేకపోయినా అలల తాగిడికి చేపలు మరణించినా. నిందులు నీకెన్నా దిగమింగుకో నిట్టూర్పుతో, నిందులు నీకెన్నా దిగమింగుకో నిట్టూర్పుతో. తినగ తినగ వేయము తీయనేలా, తినగ తినగనేమో తీయనేలా. ఎడతెగిన కష్టాలు ఎడబాయిని ముత్యాలు, ఎడతెగిన కష్టాలు ఎడబాయిని ముత్యాలు.
0: ఇప్పుడు ఒక నాటిక వినిపిస్తామంటున్నారు నాటిక మూగజీవులు. ఇందులో పాల్గొన్నవారు నెమలి టి రాజేశ్వరి, రామచిలుక చంద్రకళ, జింక తులసీదాస్, కుందేలు పాపారావు, టీచర్ డి నాగరాజు, ఆనంద్ జీవ.

0: 1 ராணி, நீலிமா, லதா, டி ராஜேஸ்வரி.
1: ஏ ராணி, ఇటు చూడు.
2: ఏమిటి ఆనందది?
1: ఇదా పావురం.
2: భలే భలే, చాలా బాగుంది. ఎక్కడ దొరికింది ఆనంద్?
1: మరేమో, నేను ఆ చెట్టు క్రిందకి వెళ్తుండగా ఆ పక్కనే ఈ పావురం కనిపించింది.
2: ఆ మరెలా పట్టావు?
1: ఎలా అంటే?
2: అబ్బా, ఆ ఫోజ్ ఏంటి?
1: హే, పోజు కాదు, దీన్ని ఎలా పట్టానో చెప్తున్నాను.
2: సరే చెప్పు.
1: దీన్ని చూసిన నేను మెల్లమెల్లగా నడుచుకుంటూ పోయి ఒక రాయి అందుకొని
2: అందుకొని
1: బాగా గురుచూచి మరీ కొట్టాను.
2: అబ్బా భలే కొట్టావే.
1: మరింకేమనుకున్నావు? నేను కొట్టిన దెబ్బకి పావురం నేల మీద గిలగిలా కొట్టుకుంటుండగా వెంటనే వెళ్ళి దాన్ని పట్టుకున్నాను.
2: చాలా మంచి పని చేస్తావు ఆనంద్.
1: రారాణి, మన ఫ్రెండ్ లతాకు చూపిద్దాం.
2: ఆనంద్, ఒకసారి దీన్ని ఇవ్వవా? నేను కూడా పట్టుకుంటాను.
1: ఇందా, జాగ్రత్తగా పట్టేం మరి, లేదంటే తుర్రుమని ఎగిరిపోతుంది.
2: ఎంత ముచ్చటగా ఉంది చూడు ఆనంద్, దీని కళ్ళు ఎలా ఉన్నాయో.
1: మనలను చూసి భయపడుతున్నట్లుంది. పద, మన ఫ్రెండ్ లతా వద్దకు వెళ్దాం.
2: అరే అదిగో, లత కూడా మన వైపే వస్తుంది.
1: ఏ లతా, తొందరగా రా.
0: ఎందుకు ఆనంద్? అరే ఏ రాణి, ఆ చేతిలో ఏముంది?
2: ఇదా అడవిలో ఎగిరే అందాల పావురము.
0: పావురమా? అది మీకెలా దొరికింది?
2: ఆనంద్ పట్టాడు.
1: అవును లత, నేనే ఒక దెబ్బ కొట్టి మరీ పట్టాను.
0: ఛా, ఎంత పని చేసావు ఆనంద్.
1: ఏం లత అలా అంటున్నావు?
0: ఆనంద్, దాన్ని విడిచిపెట్టేరా చూడు, పాపం ఎలా వణికిపోతుంది.
1: భలే బాగా చెప్పావు నువ్వు.
2: అవును లత, ఆనంద్ చాలా శ్రమపడి పట్టాడు దీన్ని, తెలుసా?
0: రాణి, దాన్ని ఏమి చేయదలిచారు?
2: దీంతో ఆడుకుంటాము.
0: దాంతో ఆడుకోవడానికి అదేమైనా ఆట బొమ్మ?
1: లేదంటే వండుకొని తింటాము. దీని మాంసం భలే రుచిగా ఉంటుంది.
0: ఆనంద్, ఎవరు చెప్పారు నీకు ఆ మాట?
1: మా పక్కింటి రంగడు రోజూ వేటకు వెళ్ళి పౌరాలు జింకలు తెచ్చి తింటుంటాడు. అంతేకాదు, అమ్ముతుంటాడు కూడా.
0: వాడెవడో చదువు లేనివాడు చేస్తున్నాడని నువ్వు కూడా చేస్తావా?
1: ఏం చేస్తే తప్ప?
0: నిజమే ఆనంద్, తప్పే, మహాపాపం కూడా. మనలాంటి చదివిన వాళ్ళం కూడా ఇలా చేయకూడదు.
1: ఏ ఏమీ కాదు.
0: ఆనంద్, నా మాట విను, లేదంటే మన టీచర్ వద్దకి పోయి ఈ విషయం అడిగి తెలుసుకుందాం పద.
2: సరే ఆనంద్, లత చెప్పినట్లే మన టీచర్ వద్దకు పోయి తెలుసుకుందాం పద.
1: అయితే పద, నువ్వు కూడా రా లత.
0: నేను కూడా వస్తాను, గాని మీరు ఆ పావురాన్ని భద్రంగా పట్టుకోండి.
1: దీని ప్రాణానికే ముప్పు రాదు లత.
0: అయినా ఆనంద్, ఇలాంటి పక్షులను మనం చూసి ఆనందించాలే, కానీ పట్టి కొట్టకూడదు.
1: సరే, టీచర్ ఏం చెప్తే అదే చేస్తాను.
0: అలా అన్నా బాగుంది.
3: కుందేలు మామా, ఓ కుందేలు మామా.
4: ఏమైంది నెమలి పిల్ల, ఏమిటా కంగారు?
3: ఏమి చెప్పను మామా, మన నేస్తమైన పావురం ఇంతవరకు రాలేదు.
4: అటులనా, సమయం కూడా చాలా దాటిపోయినట్లుంది.
3: మామా, నాకెందుకో బెంగగా ఉంది, ఏ వేటగాడి చేతుల్లో పడిపోయింటాదేమో.
4: నువ్వు అనుకున్నది నిజమే కావచ్చు, కానీ నాకెందుకో నమ్మకం చాలడం లేదు.
3: ఎందుకని?
4: వేటగాడి ఎత్తులు మన పావురానికి బాగా తెలుసు, వాడి చేతుల్లో అంత తేలిగ్గా చిక్కదని నా అభిప్రాయం.
3: నేను కూడా మొదట అలానే అనుకున్నాను మామా, కానీ ఏ ప్రమాదం జరగకపోయి ఉంటుంటే మన నేస్తం ఈసరికి మన వద్దే ఉండేవాడు.
4: అది సరే, ఇంతకు చిలకం ఎక్కడుంది?
3: అడవంతా గాలించి రమ్మని చెప్పి నేనే పంపించాను.
4: అయితే ఇక దిగులే లేదు, మన చిలకమ్మ ఏదో కబురు తెస్తుంది.
3: అదుగో మాటల్లోనే వచ్చింది.
4: ఏం చిలకమ్మ?

మీరింతవరకు నేటి బాలల కార్యక్రమంలో భాగంగా కొన్ని తెలుసుకోవలసిన విషయాలు, తదుపరి కొన్ని పాటలు విన్నారు. ప్రకృతి ఒసగిన పెన్నిధి, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో ఈనాటి మా అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు మేడసాని శ్రీనివాసులకు సెలవు ఉన్న మరి నమస్తే.